0: తత్తి రోరో వాటి నిహారా సావల్ మోర్ మొహారా.
1: Chairman Hurido Sismatra Mares Sofiana Kalam. FM band 103.6 MHz te Akashwani Bhai Amritsar ke andar hai. Is de naal hi saadi AIR World Service te nidi Punjabi seva di pehli sabha hun itthe khatam hundi hai. Saadi agle elan da intezar karo.

ప్రేమ తంకా డేరా దూర నానక కూడ రహ్యా పరపూర మత్తా టికా తేడ తో తీక ఖాయి హాత్ శ్రీ జగత్ కా సాయి।